మార్గదర్శకం ఇస్తున్నా, గరీబ్ మేము ఇస్తున్నా, అమీర్ మేము ఇస్తున్నా, కంగాల్ మేము ఇస్తున్నా, రాజే మహారాజే అంతా ఇక్కడ డొంకాయి కారం మకాన్ జమీనా పుత్ర ధ్యానే సాధ నీ దేనా వస్తువు మేరే నాల్ జాయేగీ తో హజూర్ కో